వాసి కైకుంటున్నారు కేసూర్ నివాసి కైకోడ జన్మే జీవే మరే కైకోడ బావ జున్ని ఫిరే కైకోడ బేఠది హీ ఖాయే కైకోడ కాలే తగ పాహే కైకోడ కీ ఏతన వంద కైకోడ మాయా మే చింత జయ జయ పాణా తే తే రాఖే నానక సాబ కృష్ణ ప్రభు కా హాతే కైకోడ భయ బైరాగీ రామ నామ సంతిన్ లేవలాగీ కైకోడ ప్రభు కో ఖోజందే ఆత్మ పార బ్రహ్మ లహంతే కైకోడ దర్శన ప్రభ్యాస దిన కో మిలో ప్రభ వినాశ కైకోడ మంగే సత్సంగ పార బ్రహ్మ దిన లాగారంగ్ జనకో యాప్ సుప్రసన్న జన సదా తన్న తన్న కైకోట ఖాణి అరఖండ కైకోట ఆకాశ బ్రహ్మాండ కైకోట హయ అవతార కై జ్యోత్ కిన్నో విస్తార కై బార్ బసర్యోపాసార సదా సదా ఏక ఏకంకార కైకోట కిన్నే బాపాంత ప్రభుత్వ బ్రహ్మాయ సమాత్ తాకాంతన జానే కోయ ఆపే ఆప్ నానక ప్రభు సోయ కైకోట పార బ్రహ్మ కే దాస తిన హో అవతాతం ప్రకాశ ਕਈ ਕੋਟ ਤੱਤ ਕੇ ਬੇਤੇ ਸਦਾ ਨਿਹਾਰੇ ਕੋ ਨੇਤਰੇ ਕਈ ਕੋਟ ਨਾਮ ਰਸ ਪੀਵੇ ਅਮਰ ਭਏ ਸਤ ਸਾਧੀ ਜੀਵੇ ਕਈ ਕੋਟ ਨਾਮ ਗੁਣ ਗਾਵੇ ਆਤਮ ਰਸ ਸੁਖ ਸਹਿਜ ਸਮਾਵੇ ਆਪਣੇ ਜਨ ਕੋ ਸਾ ਸਾ ਸੰਭਾਰੇ ਨਾਨਕ ਹੋਏ ਪਰਮੇਸ਼ਵਰ ਕੇ ਪਿਆਰੇ ਸਲੋਕ ਕਰਨ ਕਾਰਨ ਪ੍ਰਭ ਏਕ ਹੈ ਦੂਸਰ ਨਾਹੀ ਕੋਏ ਨਾਨਕ ਦਿਸ ਬਲਿਹਾਰਣੈ ਜਲ ਤਲ ਮਈਅਰ ਸੋਏ ਅਸ਼ਟਪਦੀ